ప్రియానుజ త్వదంగ్రి మూలయే నరా భజంతే నమత్సరా పతంతి నో భవర్ వితర్క వీచి సంకులే వివిక్తవాసిన సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాది ప్రయాంతి తే గతి త్వక తమేకమ